నా రాగం నా రంగం నా రూపం నా రేఖం నా మోహం నా క్రోహం నా ద్రోహం నా ద్వేఖం నా కర్మం నా భర్మం నా జన్మం నా జాతం నా మిత్రం నా సత్రం నా పితరం నా మాతం నా నేహం నా గేహం నా కామం నా ధామం నా పుత్రం నా మిత్రం నా సత్రం నా భామం అలేఖం అభేఖం ఆజు నీ స్వరూపం సదా సిద్ధ దా బుద్ధ దా బృద్ధ రూపం నహి జాన.